0: గారే గారే
1: జరపడచ్చు
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు బట్ట
0: గారే గారే
1: ఏ సూరకి ధరది ఏ సూర ఇన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది.